0: तेलुगु सन्निधि, तेलुगु सन्निधि।
1: శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం అయింది, 4 గంటల దాటి 16 నిమిషాలు. అంటే మనైనాటి తెలుగు సన్నిధి కార్యక్రమం AM3 మీద మొదలవుతున్నది. మీరు కుశలంగా ఉన్నారని నా శుభ నమ్మకంతోనే ఈ వారం యొక్క తొలి రోజున, ఈ సోమవారపు రోజున, అంటే ఆగస్టు నెల యొక్క చిట్టి చివరైన రోజున 31వ తారీఖున శుభ ప్రారంభం అవుతున్నది మన వార ప్రసారం. ప్రియమైన శ్రోతలారా, మొత్తం ఈ కార్యక్రమంలో మీరు 5.5 గంటల వరకు ఉంటారని నా యొక్క మనవి. అనుకుంటున్నాను దినమంతా ఈరోజు మీరు దైవానుగ్రహాలతోనే సక్రమంగానే మీరు గడిపి ఉన్నారు. అలానే ఈ చివరైన మన ఈనాటి దినపు భాగాన్ని కార్యక్రమంతోనే సాగిస్తున్నాం. ఇక కార్యక్రమం యొక్క తొలి భాగంలో మీరు వినబోతారు కొన్ని భక్తి పాటలు. సరిగ్గా 5 గంటలకు మామూలు ప్రకారంగానే ద్వితీయ భాగంలో మీరు వింటారు విశేషమైన సినీ పాటలపై ఆధారపడి కొన్ని ఈ చక్కనైన చిట్టి చివరైన భాగం.

విఘ్న వినాయకుడి యొక్క దివ్య అనుగ్రహాలతోనే ప్రియమైన శ్రోతలారా కార్యక్రమం యొక్క శుభ ప్రారంభం చేశాం. ఇక మనం ఈనాటి విశేషమైన కార్యక్రమంలో మరొకండి ఆధ్యాత్మిక చింతనలతోనే విశేషమైన సందేశాలతోనే కార్యక్రమం మనం కొనసాగిద్దాం.

శ్రోతలారా, ఆధ్యాత్మికం లేదా ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఈ ప్రశ్నకు ఒక మాటలో సమాధానం చెప్పడం కష్టమే. కానీ చాలా సరళంగా చెప్పాలంటే, మన బయట ప్రపంచాన్ని మార్చే ముందు మనలోని ప్రపంచాన్ని అర్థం చేసుకో.

దేవాలయకు వెళ్తాము, పూజలు దీపాలు వెలిగించడం, మంత్రాలు జపించడం, ఇవన్నీ మనస్సుకు ప్రశాంతత ఇవ్వగలవు. కానీ అదే సమయంలో మనలోని కోపాన్ని, ద్వేషాన్ని, అసూయను, అహంకారాన్ని కూడా పరిశీలించాలి. ఎందుకంటే మనస్సు యొక్క ప్రశాంతతగా లేకపోతే బయట ఎంత ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నా మనకు నిజమైన శాంతి దొరకదు.

అవునండి, ప్రియమైన శ్రోతలరా ఇంకొకసారి స్వాగతం, వందనాలు. ఈ సాయంకాలపు విశేషమైన వార ప్రసారంలో మాతో జటగా ఉండండి. 5:30 గంటల వరకు తెలుగు సన్నిధి ప్రసారం వినబోతున్నారు.

మన పెద్దలు మనకు ఇచ్చిన గొప్ప జ్ఞానం ఏమిటంటే మనిషి తనను తాను తెలుసుకోవాలి, మన బలాలు ఏమిటో తెలుసుకోవాలి, అలానే మన బలహీనతలు ఏమిటో అని వాటిని కూడా తెలుసుకోవాలి. ఇతరుల తప్పులను గుర్తించడం చాలా సులభం, కానీ మన తప్పును మనం అంగీకరించడం మాత్రం గొప్ప ధైర్యం. నేను కూడా తప్పు చేయవచ్చు, నేను కూడా మారాలి అని చెప్పగలిగే మనస్సే నిజమైన వినయానికి గుర్తు.

విలువలను జీవితములో ఆచరించడం మరో విషయం. మనం ఏ కుటుంబంలో పుట్టినమన్నది మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ మనం ఎలాంటి మనిషిగా మారుతున్నామన్నది చాలా వరకు మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నిజమైన ధార్మికత మన పేరు, మన దుస్తులు, మన బాహ్య ఆచారాల్లో మాత్రమే కాదు, మన స్వభావంలో అది కనిపించాలి.

అవునండి, ఈ శ్రోతలారా, మన ఈనాటి తెలుగు సన్నిధి కార్యక్రమానికి తొలి భాగం మనం దాటి ఉన్నాం. ఇక సరిగ్గా సాయంత్రం 5 గంటల దాటి 1 నిమిషమైంది. ఇదే ప్రసారానికి ద్వితీయ భాగంలో శుభ అడుగులు ఇంకా కొన్ని క్షణాల్లో అడుగులు వేద్దాం.

ప్రసారం వింటున్న మీకందరికీ ఇంకొకసారి అనేక అనేక ధన్యవాదాలు. అనుకుంటున్నాను ఏ విధంగా మీరు మొత్తం ఈ ఆగస్టు నెల బ్రహ్మాండకరంగానే బంధుమిత్రులతో హాయిగానే ఆడుతూ పాడుతూ గడిపి ఉన్నారు, ఆనందపూర్వకంగానే. అలానే రేపటి యొక్క కొత్త సెప్టెంబరు నెల మొదలవుతున్నది. దివ్య అనుగ్రహాలతోనే ఈ నెల కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అదే ప్రేమతోనే మనం బతకాలి కుటుంబ సభ్యులతో. ముఖ్యమైన విషయం ఏంటంటే సమయం. సమయాన్ని గౌరవించాలి. ప్రతి క్షణం మన జీవితంలో డబ్బు పోతే అది మళ్ళీ

కానీ గడిచిపోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకోలేం. అందుకే కుటుంబంతోనే మాట్లాడటానికి, పిల్లలతోనే సమయం గడపటానికి లేదా తల్లిదండ్రుల యొక్క పలకరించటానికి, మనకు ఇష్టమైన పనులు చేయటానికి కూడా సమయం కేటాయించాలి. ఎప్పుడు తరువాత చేస్తాను అని వాయిదా వేస్తే ఒకరోజు ఆ అవకాశం లేకపోవచ్చు.

మయం ఇప్పుడు 5 గంటల దాటి 22 నిమిషాలు. కొన్నిసార్లు కొన్ని పాటలు మనల్ని ఉత్సాహపరుస్తాయి, కొన్ని పాటలు అలానే మనల్ని ప్రశాంతంగా చేస్తాయి, మరికొన్నిటివి పాటలు మన చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి తీసుకువస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికి ఒక నా పాట ఉంటుంది. ఆ నా పాట మీకు కూడా ఉందా? ఆ పాట ఎప్పుడు విన్నా మనస్సులో ఒక

మీ జీవితంలో మీకు కూడా ఇప్పటికీ ప్రత్యేకంగా అనిపించే ఒక పాట అయ్యేది ఉందా? ఇక రాబోయే పాట కొనసాగిస్తున్నాం. జ్ఞాపకాలతో మనోహరమైనవి ఉంటాయని ఒక పాట. ప్రేమికుల రోజు అన్న సినిమా 2000 విడుదల అయినది. ఉన్ని మెనన్ పాడిన పాట వాలు కన్నుల దానా.

సరే ప్రియమైన శ్రోతలారా, అలానే మీరు కూడా జీవితంలో పెద్ద పెద్ద సందర్భాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒక మంచి పాట, ఒక చిన్న నవ్వు, మనసైన మాట, ఇవే మన రోజును అందంగా మార్చగలవు. సరే, జీవితాన్ని అలానే మీరు ఆస్వాదించండి, మనుషులను ప్రేమించండి, ప్రతిరోజు చిరునవ్వుతోనే ఆహ్వానించుకోండి. అలా మరో అందమైన ప్రసారం లేదా వేళ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీకందరికీ ఆనందం, ప్రశాంతత, మంచి సంగీతం తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు విత్కోలు. నమస్కారం.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ సరిగా 7:30 అయింది స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ఈ 20 నిమిషాలలో మన కార్యక్రమంలో ప్రసారం అవుతుంది మంచి మంచి సినీ పాటలతో ఉపదండి చుడతారా ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం

మంచి మంచి పాటలతో మన కార్యక్రమం ప్రసారమవుతుంటున్నది. ప్రతిరోజులాగా ఈరోజు కూడా మిమ్మల్ని అంతరించడానికి తీసుకుని వస్తాం మధురమైన సినీ పాటలు.

20 నిమిషాలకు ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ సమయం అవుతున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. వందన మీతో సెలవు తీసుకుంటున్నది. నమస్కారం, శుభరాత్రి.